0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్ వీణా వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ సిరిపల్లి నాగేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి మంజరి రాగంలో త్యాగరాజస్వామి కృతి పట్టి విడువరాదు ఆదితాళం.
2: లిసన్ టు ఏ క్లాసికల్ కర్ణాటిక్ వీణా రిసైటల్ బై శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్. షీ ఈజ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ సిరిపల్లి నాగేశ్వరరావు. Srimati Subbalakshmi begins her recital with composition of Tyagaraja Swami Patti Viduvaradu in Rag Manjari set to Aditaal.

0: ఇప్పుడు వినండి రంజని రాగంలో త్యాగరాజ స్వామి కృతి దుర్మార్గ చరాధను రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి దుర్మార్గ చరాధములను ఇన్ రాగ్ రంజని సెట్ టు రూపకతాళం.

0: నిజగాదశ సింధు పరివిరాగంలో జయదేవుని అష్టపది ఆది తాళం.
1: We will listen to a composition of Jayadeva, Nijagadasa, in Rag Sindhu Bhairavi, set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్ వీణా వాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంపై శ్రీ సిరిపల్లి నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సారమతి రాగంలో త్యాగరాజస్వామి కృతి మోక్షము గలద ఆదితాళం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ వీణా రిసిటల్ బై శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్. She is accompanied on mridangam by Sri Siripalli Nageshwar Rao. Continuing her recital, Srimati Subbalakshmi now renders a composition of Thyagaraja Swami, Moksha Mugalada, in Rag Saramati, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మారవైరి రమణి నాసికాభూషణి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీమతి సుబ్బలక్ష్మి కంక్లూడ్స్ హర్ వీణా రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి మారవైరి రమణి ఇన్ రాగ్ నాసికాభూషణి సెట్ టు రూపకతాళం.

0: కర్ణాటక శాస్త్రంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ సిరిపల్లి నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a classical Kathak Veena recital by Srimati A. Subbalakshmi Satyanand. She was accompanied on mridangam by Sri Siripalli Nageshwar Rao. This program was contributed by
0: Akashvani Hyderabad
1: for Ragam 24/7 DTH, anytime Indian music.

0: That was a Muthuswami Dikshitar Kriti, Neerajakshi Kamakshi, in Rag Hindola, set to Rupakthal.
1: Intavarku, Neerajakshi Kamakshi, Hindola Ragam, Rupakathalam, Muthuswami Dikshitulu Kirtana Vinnaru.
0: Ragam, 24/7, anytime Indian music. Today's Carnatic Classical Music Program, you are listening to Clarinet Recital by Sri Pothanuri Subramanyaswar Rao.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ పోతునూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ వాద్య కచేరి వింటున్నారు.
0: నౌ యూ విల్ బి లిస్నింగ్ టు త్యాగరాజ కృతి ఏ తావునరా ఇన్ రాగ్ కళ్యాణి సెట్ టు ఆదితాళ్.
1: ఇప్పుడు ఏ తావునరా కళ్యాణి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి తనా

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలతూర్ బ్రదర్స్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్, శ్రీ శ్రీనివాస్ అయ్యర్ల గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ విఎల్.

0: ఇప్పుడు వినండి రామ నీ దాసుడనే గదా మాళరాగం ఆదితాళం ఆర్ వేణుగోపాల్ రచన
1: లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ మాళవి రామ నీ దాసుడనే గదా కంపోజ్డ్ బై ఆర్ వేణుగోపాల్ సెట్ టు ఆదితాళం

0: ఇప్పుడు వినండి అరబిరాగంలో పొన్నయ్య పిళ్ళై రచన అంబా సౌరంబ ఆదితాళం.
1: లిసన్ టు అంబా సౌరంబ, ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నయ్య పిళ్ళై ఇన్ రాగ్ అరబి సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి శ్రీ నారసింహ మాంపాహి ఫలమంజరి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ ఫలమంజరి. శ్రీ నారసింహ మాంపాహి సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి కనకశైల విహారిణి పున్నాగ వరాళి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం.
1: శ్రీలేటి వెంకటేశ్వర్లు కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి కనకశైల విహారిణి ఇన్ రాగ్ పున్నాగ వరాళి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: You were listening to a Carnatic classical vocal recital by Sri Oleti Venkateshwarlu. He was accompanied by Sri Kokkunda Subramanya Sharma on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meekandinche Ragam channel kosam Akashavani Hyderabad.